హమకశ్వరం ఈమావి మీహున్నాయి, యహూదీం కమ్గావి మీహున్నాయి, సోబియున్నాయి నసోరాయింగ్ తెరయిం అల్లోహషాయ్ ఆఖిర్ ద్వహం ఈమావి హి అవల్కుల మీహుం దన్నాషి ఫహ ఎవరెంగి మచ్చకం ఎవ్వెస్ బిరన్నెతి అది ఎవరెన్ని హితామ కురాణే భయకం గావిస్ నుమెవేమే.

హమకశ్వరం ఈమావి మీహున్నాయి, యహూదీం ఖమ్గావి మీహున్నాయి, సోబియున్నాయి, నసోరాయింగి తెరింగ్ అల్లోహషాయ్ ఆఖిర్ ద్వహం ఈమావి హి అవల్కుల మీహుం దన్నాషి ఫహ ఎవరెంగి మచ్చకం ఎవ్విస్ బిరెన్నెతి అది ఎవరెన్ని హితామ కురాణే భయకం గావిస్ నుమెవేమే.

0: మీ హర్గడింగ్ ఈరోజు హగడి తీరిస్ మినిట్ మీ దివ్యరాజ్ గడు మిగడిగా మిగనిస్తని ముస్తఫోం ఫిల్ అవళే మీ ప్రోగ్రామ్
1: ముస్తఫోం ఫిల్ అవళే
2: బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. ముస్తఫోం ఫిల్ అవళే మిసిల్సదా ప్రోగ్రామ్ తో అడో సమ గందవ ఎమ హబేఫుల్ మరహబా దన్నవ ప్రోగ్రామ్ ఎక్ బదల్ కొల్ యాల్గండ్ అల్గండ్ మీ మహమ్మద్ రమీస్ ముస్తఫోం ఫిల్ అవళే మేదుగే ప్రోగ్రామ్ గమగినస్తని సూరత్ తక్వీర్ ఫషాగెన్ ఎ సూర నిమ్మ సూరత్ ఇన్ఫితార్ ఫషా ఎ సూరత్ గెనేలా ప్రోగ్రామ్ గ బ్యారివా దర్వరునకి ఫౌజియా మహమ్మద్ సీమా ఆదమ్ షజ్లీన్ అహ్మద్ అది ఫాత్మత్ అల్ దీది ఫిలాన గోయాదేవాణి అల్ ఖారి అలీ వహద్ అబ్దురహ్మాన్
3: అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్.
4: వఅలైకుమ్ అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.
3: ముస్తఫా ఫిలావళగే మియదుగే మి ప్రోగ్రామ్ గా కేవాణి సూరతు తక్వీర్ అది సూరతు ఇన్ఫితార్. సూరతు తక్వీర్ వాణి ఫస్సతేక అడ్డియ హవణ సఫాగా అది సూరతు ఇన్ఫితార్ మివణి ఫస్సతేక అడ్డియ హైవణ సఫాగా. మియదుగే ఫిలావళ ఎమ్ ఫ్రతమ ముదర్రిస్ కియాదేన హురియా కుదిన్ సడ్వంతి బేతి. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إذا الشمس كورت وإذا النجوم كدرت وإذا الجبال سيرت وإذا العشار عطلت وَإِذَا الْوُحُوشُ حُشِرَتْ وَإِذَا الْبِحَارُ سُجِّرَتْ وَإِذَا النُّفُوسُ زُوِّجَتْ وَإِذَا الْمَوْءُودَةُ سُئِلَتْ بِأَيِّ ذَنبٍ قُتِلَتْ وَإِذَا الصُّحُفُ نُشِرَتْ وَإِذَا السَّمَاءُ كُشِطَتْ وَإِذَا الْجَحِيمُ سُعِّرَتْ وَإِذَا الْجَنَّةُ أُزْلِفَتْ عَلِمَتْ نَفْسٌ مَا أَحْضَرَتْ فَلَا أُقْسِمُ بِالْخُنَّسِ الْجَوَارِ الْكُنَّسِ وَاللَّيْلِ إِذَا عَسْعَسَ والصبح إذا تنفس إنه لقول رسول كريم ذي قوة عند ذي العرش مكين

అదే ఫెని వడాడినవి వీడియో ప్రెజెంటేషను సత్తాన్ సత్త కుడకుడ మిస్లామి ముజితమ అళుమె మిఫెషి సరుకారు మీద కురియ గింద మష్రూగే ముహిమ్ము కమ వేణం తెరికం వర రంగళం హామ్ వేగి గజ్జె ఎన్నుంతో అదే మిరస్మి ఆతుగా ఎమ్మె హాస నంబరగే కొంత మ్యోతి దిహరాజేగి ఇజ్జతే రైసుల్ జుమ్హూరియా డాక్టర్ మొహమ్మద్ ముయిజ్గే వాహక్ ఫుల్ దెక్కము దిహరాజేగి ఇజ్జతే రైసుల్ జుమ్హూరియా డాక్టర్ మొహమ్మద్ ముయిజ్.

0: వరక తయారోని అనక కొంతను కద్దాం
1: మేళే రట్టి కుజగేదాం
0: ఎహెం కియా ఫదాని గో సెంబురేని ముళి రషుగా మీయ కైనం వీ నుంగ హేవెస్ మిహారు కితపారు హిజ్జె
1: ఇన్నానమే రంగళు.

0: గడిం ఫతిహు హతరు గడి 30 నిమిషాలు మీ దివిరాజ్ చేగాడు.
1: హిదాయతుగ మగుదాయ.